కూటుమి ఇమ్మపల్లెగు నవలుని ఇనుపు విట్టు పట్ ఊజగ తాన్న పూవిట్టు మున్ ఇలిసి మలుగు తేమ పువిగున్నీ గట్రాగుట ఊజగ సిల్లిలుని ఉహక్త సోక్ తేమ సిల్లి తుకి హగుమన్ ఉయగచ్చుని హిర్నిటుని మనగట్టుని తేమెట్టు ఉయగచ్చు మతమక్క ఉయగాపీ అంగిజుగలచుని తేమ తమచ్చు పువిట్టు మీటిలుగు దాన్న ఊజగ పువిగున్నీ వల్లేగున్నటు అమ్మలు సులి సియోగ తేమెట్టు సైన్యం పువిట్టు మున్ పిగున్నగివు తమన్న సియోగ అటుక్తుమ్మిజులి ఊనక్సిచ్చుగు ఊనక్సి సేరచ్చుగు ఇప్పి అయుగలమ్మి పోక్సుగు తగ్గని ఊనక్తుమిచ్చి ఇలా పువిట్టుమిచ్చిమిచ్చుగు తేమ తాన్న సియోగ సియోగచ్చుమ్మగలుగ సుసూ సలుమైట్టు తేల్చునిలు తెగయుగల తేల్చుని ఉయగల్లా తేల్చుని తేమ ఊనక్సి సేరచ్చుగు పూక్తమి తాచుముగ పువిట్టుమున్ అటుక్తాలుమిసుని తేమ తాన్న అటుక్తమియు అమ్మసులి ఇలహగల్లగున్నటు అరిక్యు నిఖింగనిక్ తాన్నట అరిక్యు నిఖింగ పువిట్టుమి తాన్న అల్లాగుంజాసోరియట్టిగు నాంగ తేమెట్టుమి ఆన్నేసిటిహాసోరున్నటు ఆన్నేసిటిహంగితుమిల్టి తాన్న పువిట్టుమున్ అటుక్తసో పువిట్టుహాయుమంక్సిసోమ ఇమ్మలంకు ఇలా ఇమ్మగసుగియంగ తేమలు ఇమ్మగసోలగమన్ అకుని ఇమ్మగసోసుగుమ్మన్ తేమ మిలుక్సుటోసుగుజు ఇమ్మలంగజుమి తమచ్చుమింగ తమాంగ హాంగనొక్తి హాంగనొక్తిచ్చటి ఆటోటుయినసు మిలుక్సుటోచ్చుటి ఉకలియ ఉకలియుమిక్కుమటాన్న తక్కుమ పువిన్నింగట హాంగనొక్సుగు హౌసిలొక్సుగు తక్కుమ నిపిటిటౌసు కిసి అని కిలాహట్టాపిచ్చుగుమిక్కుటిమున్ తాన్న అగినాచగున్నయచుగు మికిజుగులు నాగలోక్సుగు తేమ కిలాహట్టాపిచ్చుగు నమన్న మమ్మింగ తేమ అటుక్తోసు తాన్న అమ్మతో అవింగయ తేమెట్టు సేన్యోగున్నటు అమ్మలు ఇలహగున్నమియు ఉప్పోటి మిక్ ఉప్పోటి తేన్ ఉప్పోటి తిన్న కీనగుమున్ ఉప్పోటి ఉంగిటు అటుక్తోసుమియు పితచ్చలు ఓగుటి గిట్టిసుగి తక్కువ ఓగుటి గిచ్చి అతమ్మగాలుగ సత్తులుగి పితచ్చలు ఉప్పోటిలు తేమ చైన మిలుక్షుతో ఉన్నట్టు తక్కువ పువిట్టుమున్ ఇమ్మగ స్వామినిగ సుక్కుపట్ తేమ తక్కువ తాచుమింగ ఖనిల్లి శాక్తి సిగుటూ ఇమగి ఇమగి ఇమగియంగనిక్ తేమలు అసెట్ తేమ అటుసుమియు ఇలా ఇమ నువట్టు అలోచుట్ట ఇదంగని నువట్టి హక్తినగు కిసి అనిలి ఇమ పిసుమియు నువట్టు అలోలగామి నచ్చి ఒక్సుంగ హలచ్చుగు ఇమంగ తాన్న ఇమిగలాపిచ్చుగా మిగున్న ఇట్లుగు తాన్న నువచ్చిటగున్న సుమ్మియు అమ్మలుని పువ్వలవి గలచ్చుని ఇపినియగలచ్చుని అటుక్తమియు అసహంగిమన్ పివల్లిటగున్నమియు తాన్న నచ్చి ఒక్సుంగ నుటావినియుగుని నుటావిని హక్పత్ నుటావినియుగేలి తేమ హలల్లుగు తమన్న ఇమంగ ఇమిహత్తలుగు ఒక్సుయముల్లుని అంగినాగున్న చుగు తేమ తాన్న నువచ్చిటమియు తేమలి తేమ మాన్న పిలువక్తు పువ్వలుగిసుగులుగి తేమట్ట పువచ్చుటోసుగివు అసగంగిమన్ ఇమైట్టు తైక్కు మమైట్టు హుటి నూనమి పిగొక్తు తైక్కు మమైట్టు నైగి అంగి మమైట్టు హుటిన్లి తైసూవు సునమి పిగొక్తి సిగతి పిగొక్తు హాటిగతి కిసియని పిగొక్సుదిట్టావు తేమ తైక్కమైట్టు హుటిన రాసి నూన నూనమిట్టు ఖీజా పిజాక్సుటి తమక్కునంగన్ ఒక్పిగలాపిన్ని మికియుగాని అమ్మలు అవాలహియాని అత్తిగియంగే పిచ్చుటి ఖీయాపిమ్మి చుట్టిట్టావు పిగుసుమ్మియు తమక్కునంగన్ ఖీయుల్లగయుంగి చుట్టి మికియు మికియుగాము చుట్టిల్లి ఊహాచుట్టిల్లు మికియుగాపిన్ని తమక్కు మమైట్టు హుటిన రాసి మమైట్టు పాలుమ్మట నై